తద్మాదియేన చేమే రామన్మా దహి చోరే మాఖన్ చోరే చోరే చోరీ సాడీ ధర్మానంత పాప చోరే తా

ప్రాణ హరిలవేవు చైనాతనైనా జ్ఞాన ధ్యాన సబై చుత్యలి శిరమునికో సకై పరి సూర సునీ వంశీ నునికో

కృష్ణ బందా బందై ప్రాణ మేరో జావోస్, ప్రాణ మేరో ఉడి జావోస్ దివ్య ధామో.